గురుర్ పదం మంత్రములం గురుర్ వాక్యం మోక్షములం గురుర్ కృపా. సద్గురుదేవ కీ జై. సో విదౌట్ గురు కృపా, వెన్ యు గెట్ ఎ డౌట్, దెన్ యూ విల్ హ్యావ్ రెస్ట్లెస్ అండ్ యూ లాస్ట్ అగైన్ ఇన్ ద జంగల్ వేర్ యూ కాంట్ ఫైండ్ ఎనీ డైరెక్షన్ ఎనీ మోర్. సో మర్సీ, దయా. సో దిస్ బ్యూటిఫుల్ పెయిన్ఫుల్ ఎరా ఆఫ్ ద ఈస్టర్న్ వి సెల్ ప్రేయర్ ఫస్ట్ ఫర్ మదర్ మారియా అండ్ ఫర్ ద జీసస్ అండ్ వి థ్యాంక్స్ దెమ్ ఫర్ దేర్ మర్సీ, దేర్ బ్లెస్సింగ్స్ అండ్ దేర్ గైడెన్స్. సో మై డియర్ వన్, ఐ థింక్ టుడే ఈస్ ఇనఫ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ ప్రొటెక్ట్ యూ, గాడ్ బ్లెస్ యూ, బీ హెల్తీ అండ్ అచీవ్ యువర్ స్పిరిచువల్ గోల్. అండ్ వెన్ గాడ్ అలౌజ్ అస్ ఆర్ బ్లెస్ అస్, వీ విల్ సీ అగైన్ హియర్ ఆర్ దేర్. థ్యాంక్ యూ. బోల్ శ్రీదీప్ నారాయణ భగవాన్ కీ జై. సద్గురు స్వామి మాధవానందజీ భగవాన్ కీ, సత్య సనాతన ధర్మ కీ జై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం.